0: అప్పుడు కట్టెలు చెప్పి మరేసిన ఫోటో అవుతాను. డిసిజన్ వరిగా చెప్పింది ఇదే నేర్చుకున్న గొప్ప అయితే ఒక ఇయర్స్ కానీ గొప్ప అయితే తొలిసి చూస్తాను కొనసాగుతాను.
1: Y no lo vea. Y acá ahora vamos a poner por cena. Vamos a ver, vamos a ver.